0: శిస్సుల బంధన ఆకాశవాణి రౌర్కెల బర్తమాన సుందు శుణిబా శ్రీరామ చరిత మానస ఆజి ఏ ఆపణ శుణిపారే 227తమ భాగ
1: ఎపిసోడ్ నంబర్ 227 227.